విచ్చాయే చేసుకున్నట్టుకుని ఏదిలేనండి ఆర్సేమే ఛాన్స్ బిర్తు కాన్ సిద్ధార్థే లో మేరే రస చర్కే మిస్టేన్ ఎక్కమ్మా ఇలా చెమ్లాకే